0: గురు ప్రభుత్వం నెక్స్ట్ కలర్ చూసు గురిసి దక్కింది. అస్సలాం అలైకుం.
1: వాలైకుం అస్సలాం. సలాం వచ్చే
0: ఓ ఖైర్ దా విదా శుక్రు గాయ్ ఖబర మరుదలే తో కిసా హో గచ్చే దే వర్ వో
1: పెడిసేల్
0: సికిమ్ నే కనా దానే వో సికిమ్ నే కనా వో సిదనే స్తర్ గ్యార్ జవాత కలే బస్ పెడిసేల్ నంబర్ సికిమ్ నే కనా పెడిసేల్ నంబర్ వో సై షో వో సే బిల్కుల్ కల్ క్లాషే హలో ఖబర్ సైడ్ ఇన్నూరు తమ కాబట్టి పిడిసెల్మో బిల్కుల్ ఠీక్ ఠాక్ షో కాల్ క్లాష్ సైడ్ పిడిసెల్మో బీహి బీహి.